0: చాలా చండే సాబ్, ఖుషి ఆయ
1: అఖ్యంతి
0: మెహరబానీ లక్క తోరా డెస్నాసి కాల్ తి కేర్ హలో అస్సలాము అలైకుమ్
2: వాలైకుమ్ అస్సలాం
0: కేర్ సా కేర్ సా తాం జో నాలో పెరిద బుదాయో
2: ఫైన్ చాండే సో ఫైన్ చాండే కితర్ జబలగా
0: జీ చాహల ఖుషయో చాండే సాబ్ ఖుషయో
2: ఖైర్ ఖైర్ అల్హమ్దులిల్లా ఫైన్ ఆ ఖుషయో కేర్
0: అల్హమ్దులిల్లా దుఆ లగి పే అవాస కడి బే కేర్ తో బుదే వాలైకుమ్ అస్సలాం వాలైకుమ్ అస్సలాం నిస్నసి కాల్ తి కేర్ హలో అస్సలాము అలైకుమ్ హలో
3: హలో
0: జీ కేర్ వాలైకుమ్ అస్సలాం కేర్ సాబ్ కితా కా అల్హమ్దులిల్లా దుఆ లగి పయ్యా
3: రోడన్ తే రస్తన్ తే హల్దే బర్ కుందరి శేర్ మే గుత్ ప్రోగ్రామ్ ఆకే బర్సాత్ మే ఎంజాయ్ కందే చోవన్ కుమార్ కోహ్లీ అత్ లో కాదా
0: చోన్ చోవన్ కుమార్ కోహ్లీ యో ఖైర్ హో జే భలీ కరే ఆయా జీ కరే ఆయా చోన్ సాయి ఖుష్ ఆయో
3: ఖైర్ దుఆ బుదాయో మాయా మాతలి జే ఆస్ పాస్ జే మౌసమ్ కీ హై హమా వట సర్ది దే దే థర్ పార్క హల్కీ ఫుల్కీ ఉమర్పూర్ జిల్లే బర్సాత్ తీ హోయి
0: సాయి బదిన్ మే బదిన్ జిల్లే జే తమామ్ ఇలాకన్ మే మాతలి సమేత బర్సాత్ పై పై మెహర్బానీ తహా జో వాస కడి బి కేర్ పే బుదే
3: హా మెహర్బానీ సాయి దోస్త్ గ్రో తహాకే గ్రో దే సేవన్ మే జో బరుస్తం పోమర్ బుదే తో బేర్ పాలే గ్రో చెలార్ మే మొకే దారు దోస్త్ గ్రో యాద్ కదో దిలీప్ మేగ్వాన బి మిట్టి గ్రో గులాబ్ గుల్ బీల్ బుదన్ బి పే తహాకే బర్సాత్ జో వచ్చే నోని జో సపని కే వాదాయో బేడ
0: మెహర్బానీ లఖ తోరా కుర్బ సాయి కుర్బ తహా జా
3: మెహర్బానీ సాయి
0: మెహర్బానీ దిస్ వాస్ హీ కాల్ ది కే రహలో అస్సలాము అలైకుమ్ जी जमशेद चांडू साहब केड़ा हाल ठीक आयो हाँ तवा सा गड केर पे बुधे मेहरबानी मेहरबानी सबनी भाईरन जो मेहरबानी ओके दिसना सी हां कल हेलो अस्सलाम वालेकुम
2: वालेकुम सलाम
0: जी केर साहब है किता का आवाज
2: जमशेद जान जो
0: जमशेद तानी हाने मा कॉल अटेंड किया ना
2: हां हां
0: तो बेहर कॉल न कबिया बेहर कॉल न एकड़ो दफो कयो जी जनाब दिसना सी हाने कॉल ते के हेलो अस्सलाम वालेकुम हेलो ओके जनाब कॉल ड्रॉप थी वही है एकड़ो न रेडियो अर्ज हुंदो एकड़ो ता रेडियो बुदु था रेडियो से मोहब्बत के था ते फकत एकड़ो दफो कॉल के ताकि बेन जी गाल बची वने बैक टू बैक एक कॉल पया बी कॉल न के और सा प्रॉब्लम यो तो छे तसा बेहतर का बेहतर नशरियात बजाए सुठी नशरियात न रही सके मजबूरन पो सके कॉल वारा सिलसिला बंद करना पंदा इन दी करे जगे चाहे था एंटरटेन ताके कदा रहू ता जो आवाज भी रेडियो ते छे तो फकत एकड़ो दफो कॉल के ताकि असि बेन के सबनी के सोपति में शामिल कर सकूं कॉल ते केरा दिसना सी हेलो अस्सलाम वालेकुम
2: अस्सलाम वालेकुम
0: वालेकुम सलाम केर साहब है किथा का
2: बाबा जी मित्र खुश
0: हां अल्हम्दुलिल्लाह तमा केर साहब पे गालायो
2: भाई हाजी को चाचा सत्कार था रोज सेवा रखना
0: चाला चाचा साहब खुश आयो ठीक आयो
2: अल्लाह जाय पान ता बुधायो की आयो
0: अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह वहां जो दुआ होइन ता बिल्कुल ठीक आयो खुश आयो
2: ता जो प्रोग्राम आ वीआईपी प्रोग्राम आ
0: मां तवा जो थोराए तो आया तवा जी बुधन
2: पो काल पा साम या काल पे
0: अवां जी मोहब्बत आहे न तां जी मोहब्बत आहे तां प्यार सां बुधो
2: था ॾाढा प्यारा माण्हू ॾाढा प्यारा माण्हू
0: आबाद हुजो आबाद हुजो आबाद हुजो ख़ुशि हुजो अवां सां गॾु ॿिए कंहिं दोस्तनि जा नाला वठंदव